0: వెల్కమ్ బ్యాక్ లో వన్ అవర్ ప్లస్ స్పెషల్ ఎడిషన్ లో ప్రోగ్రామ్ లో వీక్యా ఓ ఎమి ఎయిమ్ లో సెలబ్రేట్ ఎమ్ సక్సెస్ మో అచీవ్మెంట్ లో ఓ లీ డబ్ల్యూ యూమి లో వన్ వాటు బిఫోర్ లో ఇండిపెండెన్స్ ఇకమ్ కసెమ్ లో నౌ యా ఇన్సైడ్ లో ఎడిషన్ యా స్పెషల్ గెస్ట్ బ్లూ యూమి వన్ లో గిత ఫోర్మా మెంబర్ ఆఫ్ లో పార్లమెంట్ చర్చ్ లీడర్ వే ఎమ్ కంట్రిబ్యూట్ బిగ్ వన్ లో డెవలప్మెంట్ బ్లో ప్రెస్బిటేరియన్ చర్చ్ బ్లో వనువాతు అండ్ ఎమ్ ఫెస్ఫుల టీచర్ లో ఐలండ్ బ్లో అంబ్రమ్ వే ఎమ్ బిన్ వర్క్ టు లో బ్రిటిష్ నేషనల్ సర్వీస్ ఆల్సెమ్ వన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వే ఎమ్ బిన్ అఫెక్టెడ్ బిగ్ వన్ లో టైమ్ బ్లో రిబెలియన్ లో ఐలండ్ బ్లో సాంతో బిఫోర్ యుమి గో త్రూ లో ఇండిపెండెన్స్ బ్లో యుమి me welcome him chop talesa we emi service stop with him you milo time ya thank you thomas blo save accept him time ya blo stop with him radio vanuatu long week ya you come out lo island blo amprem lo malampa province mo mi save say childhood blo you emi been one special one ekam ka same time wo you been holem plan de lo geta important position lo vanuatu storyan lo yumi lo background blo you.
1: Yes, thank you, Marie Noel. So we tell him, me come long island long Amprem. Me been start him school long me, also I'm on mission school before. I think it's long primary long west, long Bayap. After me call long, when I'm on Lisa call him before long time, I'm on the district school, long Makama. Now I call him Ranmuhu, some district school. Let's start long place here now. Time when me complete him, school blo mi lo district school ale mi bin lucky blo le chu mi blo ko lo tango training institute long tango island e mi all mission school ya mo mi ko lo one time we all missi all bin staff make plan se ba ba le fish him out TTI tango training institute mo le replace with them Kawino teachers college before when I am become INTV ya so after long tango na mi kam lo Kawino College long time ya. Ale after long time, I finish na miko start em teaching plomi. Mi teach I think close up 10 years. Ale only send miko long England back and long Cambridge long 75-76. So after when mi come back, mi no moko long classroom now. Me 70 ya only time where all political parties only start putting pressure long independence. So British long time, yeah. I think it got all planning blame when I make them long Fiji, I think long Solomon.